ఓం ప్రభురాయ నమః స్వాహా, ఓం వరదాయ నమః స్వాహా, ఓం సర్వాత్మనే నమః స్వాహా, ఓం సర్వవిఖ్యాతాయ నమః ఓం సర్వస్మై నమః స్వాహా, ఓం సర్వకరాయ నమః స్వాహా, ఓం భవాయ నమః స్వాహా, ఓం జటినే నమః స్వాహా, ఓం చర్మిణే నమః స్వాహా, ఓం శిఖండినే నమః స్వాహా, ఓం సర్వాంగనాయ నమః స్వాహా, ఓం సర్వభావనాయ నమః స్వాహా, ఓం హరాయ నమః, ఓం హరిణాఖ్యాయ నమః స్వాహా, ఓం సర్వభూతహరాయ నమః స్వాహా, ఓం ప్రభవే నమః స్వాహా, ఓం ప్రవిత్యాయ నమః స్వాహా, ఓం నివిత్తాయ నమః స్వాహా, ఓం నియతాయ నమః స్వాహా, ఓం శాశ్వతాయ నమః స్వాహా, ఓం ధ్రువాయ నమః స్వాహా, ఓం శ్మశానవాసినే నమః స్వాహా, ఓం భగవతే నమః స్వాహా, ఓం ఖజరాయ నమః స్వాహా, ఓం గోచరాయ నమః స్వాహా, ఓం అర్ధనాయ నమః స్వాహా, అవివాద్యాయ నమః స్వాహా, మహాకర్మణే నమః స్వాహా, తపస్వినే నమః స్వాహా, భూతభావనాయ నమః స్వాహా, ఉన్మత్త వేష ప్రచ్ఛన్నాయ నమః స్వాహా, ఓం సర్వలోక ప్రజాపతయే నమః స్వాహా, ఓం మహారూపాయ నమః స్వాహా, మహాకాయాయ నమః స్వాహా, ఓం వృషరూపాయ నమః స్వాహా, మహాయశే నమః స్వాహా, మహాత్మనే నమః స్వాహా, సర్వభూతాత్మనే నమః స్వాహా, విశ్వరూపాయ నమః స్వాహా, మహాహణవే నమః స్వాహా, ఓం లోకపాలాయ నమః స్వాహా, ఓం అంతర్హిత్మనే నమః స్వాహా, ఓం ప్రసాదాయ ఓం హరిగర్భయే నమః స్వాహా, ఓం పవిత్రాయ నమః స్వాహా, ఓం మహతే నమః స్వాహా, ఓ నియమాయ నమః స్వాహా, నియమాశ్రితాయ నమః స్వాహా, ఓం సర్వకర్మణే నమః స్వాహా, ఓం స్వయంభూతాయ నమః స్వాహా, ఓం ఆదయే నమః స్వాహా, ఓం ఆదికరాయ నమః స్వాహా, ఓం నిధయే నమః స్వాహా, ఓం సహస్రథాయ నమః స్వాహా, విశాలాక్ష్యాయ నమః ఓం సోమాయ నమః స్వాహా, ఓం నక్షత్ర సాధకాయ నమః స్వాహా, ఓం చంద్రాయ నమః స్వాహా, ఓం సూర్యాయ నమః స్వాహా, ఓం శనయే నమః స్వాహా, ఓం కేతవే నమః స్వాహా, ఓం గ్రహాయ నమః స్వాహా, ఓం గ్రహపతయే నమః స్వాహా, ఓం వరాయ నమః స్వాహా, ఓం అత్రయే నమః స్వాహా, అత్ర నస్మకర్తే నమః స్వాహా, ఓం మృగబాణపాణ్యాయ నమః స్వాహా, ఓం అగనాయ నమః స్వాహా, ఓం మహాతపసే నమః స్వాహా, ఓం ఘోరతపసే నమః స్వాహా, ఓం అదీనాయ నమః స్వాహా, ఓం దీనసాధకాయ నమః స్వాహా, సంవత్సరకారాయ నమః స్వాహా, ఓం మంత్రాయ నమః స్వాహా, ఓం ప్రమాణాయ నమః స్వాహా, ఓం పరమాత్మతపసే నమః స్వాహా, ఓం యోగినే నమః స్వాహా, ఓం యజ్ఞాయ నమః స్వాహా, మహాబీజాయ నమః స్వాహా, మహారేతసే నమః స్వాహా, ఓం గణపతయే నమః స్వాహా, దిగ్భాససే నమః స్వాహా, ఓం కామాయ నమః స్వాహా, మంచవేద నమస్తే నమః స్వాహా, పరమాయ మంత్రాయ నమః స్వాహా, సర్వభావకరాయ నమః స్వాహా, ఓం హరాయ నమః స్వాహా, ఓం కమండలుధరాయ నమః స్వాహా, ఓం ధనుణ్యే నమః స్వాహా, ఓం బాణహస్తాయ నమః స్వాహా, ఓం కపాలవతే నమః స్వాహా, ఓం అసనే నమః స్వాహా, శతఘ్నే నమః స్వాహా, ఓం ఖంగినే నమః స్వాహా, పట్టిసినే నమః స్వాహా, ఆయుధినే నమః స్వాహా, మహతే నమః స్వాహా, శుభస్థాయ నమః స్వాహా, సురూపాయ నమః స్వాహా, ఓం తేజసే నమః, ఓం తేజకరాయ నిధయే నమః స్వాహా, ఉష్ణీషిణే నమః స్వాహా, శుభక్రాయ నమః స్వాహా, ఉద్గ్రాయ నమః స్వాహా, ఓం వినతాయ నమః స్వాహా, ఓం దీర్ఘాయ నమః స్వాహా, ఓం ఋషికేశాయ నమః స్వాహా, ఓం హరికేశాయ నమః స్వాహా.

0: సద్గమయా తమసోమా మృత్యుర్మా లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అకాల మృత్యుహరణం సర్వ్యాధి వినాశనం విష్ణు పాదదకం విత్వా పునర్జన్మ న విద్యతే చందనం తు మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతు సర్వదా. జయ బోలి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కో జయ. సాంబ సదాశివ జీ కో జయ. బోలియ ప్యార్ సే గణపతి భగవాన్ కో జయ. పశుపతినాథ కో జయ. సదాశివ కో జయ. చారో వేద కో జయ. మహాలక్ష్మీ మహాసరస్వతి కో జయ. చారో వేద కో జయ. సత్య సనాతన ధర్మ కో జయ. విశ్వగురు మహామండలేశ్వర్ మహేశ్వరానంద స్వామీజీ కో జయ. హరి ఓం.
1: Everyone do yourself, take your finger and like this and make tilak, okay? They should dip themselves.
0: We put a little ghee. Yeah.

పరమసుఖదం కేవలం జ్ఞానమూర ద్వందాతీతం గగన సదృశ్యం తస్మస్యాది లక్ష్యం